0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
2: This is Ragam, a 24/7 DTH, anytime Indian music.
3: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో డాక్టర్ ఎస్ బాలచందర్ వీణావాద్య కచేరీ వింటారు. వాద్య సహకారం మృదంగంపై డాక్టర్ ఎల్లా వెంకటేశ్వరరావు. కార్యక్రమంలో ముందుగా వినండి ఘనరాగ మాలిక తానం.
4: Listen to a Carnatic classical veena recital by Dr. S. Balachandar. He is accompanied on Murdangam by Dr. Yella Venkateshwar Rao. Dr. S. Balachandar begins his veena recital with Ghanaraga Malika Thanam.

0: కార్యక్రమంలో ఇప్పుడు వినండి సింధు భైరవి రాగంలో భజన ఏకతాళం.
1: డాక్టర్ ఎస్ బాలచందర్ కంక్లూడ్స్ హిస్ వీణా రిసైటల్ విత్ ఎ భజన్ ఇన్ రాగ్ సింధు భైరవి సెట్ టు ఏకతాళం.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు డాక్టర్ ఎస్ బాలచందర్ వీణావాద్య కచేరీ విన్నారు. వాటి సహకారం మృదంగంపై డాక్టర్ ఎల్లా వెంకటేశ్వరరావు.
1: యూ వర్ లిస్నింగ్ టు ఎ కర్ణాటక క్లాసికల్ వీణా రిసైటల్ బై డాక్టర్ ఎస్ బాలచందర్. హీ వాజ్ అకంపనీడ్ ఆన్ మృదంగం బై డాక్టర్ ఎల్లా వెంకటేశ్వరరావు.
2: ఈ కార్యక్రమం భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే రాగం ఛానల్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
3: This program was contributed by All India Radio, Hyderabad. For Ragam 24/7 DTH, anytime Indian music.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: Ragam 24/7 Anytime Indian Music. In today's Carnatic Classical Music Program, you'd be listening to Ragamalika Saurabha, sung by Sri Modhumudi Sudhakar and Party.
2: Ragam Nirantara Bharatiya Sangeeta Sravanti. ఈ నాటి కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ మోదుమూడి సుధాకర్ బృందం గానం చేసిన రాగమాలిక సౌరభం.
1: ఇన్ టుడేస్ ప్రోగ్రామ్ ఫస్ట్ యూ విల్ బి లిజనింగ్ టు ఘనరాగ మాలికా వర్ణం సెట్ టు ఆదితాళ్, రిటన్ బై శ్రీ మోదుమూడి సుధాకర్.
2: కార్యక్రమంలో ముందుగా ఘనరాగ మాలికా వర్ణం ఆదితాళం శ్రీ మోదుమూడి సుధాకర్ రచన

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
2: This is Ragam, a 24/7 DTH, anytime Indian music.
3: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ ఎం సూర్యదీప్తి జలతరంగ వాద్య కచేరీ వింటారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ బిఎస్ నారాయణన్, మృదంగంపై శ్రీ పి జయభాస్కర్.
4: Listen to a Karnataka classical Jalatarangam recital by Shri M. Suryadeepthi. He is accompanied by Shri B. S. Narayanan on violin and Shri P. Jayabhaskar on mridangam.
3: Karyakramamlo munduga vinandi Raghunayaka Hamsadhvani ragamlo Tyagaraja Swami kruti Aditalam.
4: Shri Suryadeepthi begins his Jalatarangam recital with a composition of Saint Tyagaraja in rag Hamsadhvani, Raghunayaka, set to Adital.

0: ఇప్పుడు వినండి ఆనంద భైరవి రాగంలో శ్యామశాస్త్రి కృతి మరి వేరే గతి ఎవ్వరమ్మా మిశ్ర చాపుతాళం.
1: లిసన్ టు అ కంపోజిషన్ ఆఫ్ శ్యామశాస్త్రి. మరి వేరే గతి ఎవ్వరమ్మా ఇన్ రాగ్ ఆనంద భైరవి సెట్ టు మిశ్ర చాపుతాళం.

0: ఇప్పుడు వినండి శివ శివ శివ యనరాధా పంతువరాళి రాగం ఆదితాళం త్యాగరాజస్వామి కృతి.
1: Now listen to a composition in rag Pantuvarali. Shiva Shiva Shiva Yanarada, composed by Saint Tyagaraja, said to Adithal.

0: కార్యక్రమంలో ఇప్పుడు వినండి ఎవరు రా నిను వినా, మోహనరాగంలో త్యాగరాజస్వామి కృతి మిశ్ర చాపు తాళం.
1: కంటిన్యూయింగ్ ద జలతరంగం రిసైటల్, లిసన్ టు ఎవరు రా నిను వినా, అ కంపోజిషన్ ఆఫ్ సెయింట్ త్యాగరాజా ఇన్ రాగ్ మోహనా, సెట్ టు మిశ్ర చాపు తాళం.

0: కార్యక్రమంలో చివరిగా వినండి మోహనరాగంలో భజన్ ఆదితాళం త్రిశ్ర నడ.
1: శ్రీ ఎం సూర్యదీప్తి కంక్లూడ్స్ హిస్ జలతరంగం రిసైటల్ విత్ అ భజన్ ఇన్ రాగ్ మోహనా సెట్ టు ఆదితాళ త్రిశ్ర నడా.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీ ఎం సూర్యదీప్తి జలతరంగ వాద్య కచేరీ విన్నారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ బిఎస్ నారాయణన్, మృదంగంపై శ్రీ పి జయభాస్కర్.
1: You were listening to a Karnataka classical Jalatarangam recital by Shri M. Suryadeepti. He was accompanied on violin by Shri B. S. Narayanan and on mridangam by Shri P. Jayabhaskar.
2: Ee karyakramam Bharatiya Shastriya Sangeetanni DTH pai nirantaram meeku andinche Ragam channel kosam Akashavani Hyderabad Kendra samarpana.
3: This program was contributed by All India Radio Hyderabad. For Ragam 24/7 DTH, anytime Indian music.